అమలు భార్య అమలు పండారు అమలు అభయ అమలుల జాహే అమలు పాయముల్లాసుమాహే అమలు ధర్మములు దివాణు అమలు తోలుమలు పరువాణు అమలు భక్తీశ్వర అమలు నిశాణు అమలు కర్మములు పురమాణు అమలు ములాఖన జాయి ఆఖాక్రయలులాయి ఆఖ హే వేద పాఠ పురాణు ఆఖ పడే కరే బఖయాణు ఆఖ హే బ్రహ్మ ఆఖ అందు ఆఖ గోపీ

నమాజంగా చేదీ నమాజంగా గాదీ నమాజంగా గంజే నమాజంగా పంజే నమాజంగా ఉదారీ నమాజంగా బారీ నమాజంగా సుయకాయ నమాజంగా నికాయ నమాజంగా పుత్తే నమాజంగా జుపే నమాజంగ నర్ కర్మే నమాజంగ నర్ బర్మే నమాజంగ నర్ దేశే నమాజంగ నర్ పేసే నమాజంగ నర్ నామే నమాజంగ నర్ కామే నమాజంగ నర్ తాతే నమాజంగ నర్ కాతే నమాజంగ నర్ దూతే నమాజంగ పూతే నమాజంగ లోకే నమాజంగ శోకే నమాజంగ నర్ తాపే నమాజంగ తాపే నమాజంగ ధర్మానే నమాజంగ నిదానే నమాజంగ గాహి నమాజంగ బాహి నమాజంగ త్రివర్గే నమాజంగ సర్గే నమాజంగ ప్రభోగే నమాజంగ సుజోగే నమాజంగ రంగే నమాజంగ భంగే నమాజంగ గమ్మే నమాస్తాస్తరమ్మే నమాజంగ జలాశ్రే నమాజంగ నిరాశ్రే నమాజంగ జాతే నమాజంగ పాతే నమాజంగ మాజ్వే నమాస్తాస్త్ర జపే అదేసంగ దేశే నమాజంగ పేసే నమాజంగ నిర్ధామే నమాజంగ నిర్భామే నమో సర్వకాలే నమో సర్వదయాలే నమో సర్వరూపే నమో సర్వభూపే నమో సర్వఖాపే నమో సర్వతాపే నమో సర్వకాలే నమో సర్వపాలే నమాస్తాస్త్ర దేవే నమాజంగ పేవే నమాజంగ జానమే నమాజంగ సుభానమే నమో సర్వ గౌణే నమో సర్వ భావణే నమో సర్వరంగే నమో సర్వ భంగే నమో కాలకాలే నమాస్తాస్తయాలే నమాజంగ భరణే నమాజంగ మరణే నమాజంగ జరారంగ నమాజంగ గర్దారంగ నమో సర్వ తందే నమో వస్త వందే నమాజంగ నరసాకే నమాజంగ నరవాకే నమాజంగ రహీమే నమాజంగ కరీమే నమాజంగ అనంతే నమాజంగ మహంతే నమాజాస్తరాగే నమాజంగ సుభాగే నమో సర్వశోకం నమో సర్వభూకం నమో సర్వకర్త నమో సర్వహర్త నమో జోగ జోగే నమో భోగ భోగే నమో సర్వదయాలే నమో సర్వపాలే చాచరీ ఛంద తగ్ ప్రసాద్ అరూప హ అనూప జూహ పూహ లేఖ బేఖ నామ కామ అదేయ పేయ జీత పీత త్రమానన దాన త్రివర్గ సర్గ అనీల నాద జయ జాద అజన్మ వర్ణ భూత వర్ణ అగాంజ పాంజ చౌజ చాంజ అమీకార భీక దంద బంధ నర్భూజ హ సూజ హ అకాల హ అల్లా అజాల హ అల్లా జహ అనంత మహంత లీక నరసరీ కంబ సంభ అగమ జమ భూత సూత హ అలోక హ శోక హ కర్మ పరమ హ అజీత పీత భాయ గాయ మానన దాన నీక ప్రీ కై భుజంగ ప్రయాద శంభ నమో సర్వమాన్య సమాస్తి నిదానే నమో దేవ దేవే అపేఖి అభేవే నమో కల కాలే నమో సర్వ పాలే నమో సర్వ గౌణే నమో సర్వ పావణే అనంగీ అనాథి నరసంగీ పరమాథే నమో పాన పానే నమో మన మానే నమో చంద్ర చంద్రే నమో పాన పానే నమో గీత గీతే నమో తాన తానే నమో నృత నృతే నమో నాద నాద నమో పాన పానే నమో బాధ బాధే అనంగీ అనామే సమాస్తి స్వరూపే ప్రభంగీ పరమాథే సమాస్తి భూతే కలాంకం వినా నే కలాంకీ స్వరూపే నమో రాజరాజేశ్వరం పరమ రూపే నమో జోగ జోగేశ్వరం పరమ సిద్ధే నమో రాజరాజేశ్వరం పరమ హృదయ నమో సహస్రపాణి నమో అస్త్రమాణి నమో పరమ జ్ఞాత నమో లోకమాత అపేఖీయ పరమే భోగీయ భుగతే నమో జోగ జోగేశ్వరం పరమ జోగతే నమో నిత నారాయణే గురుర్ కర్మే నమో ప్రేత ప్రేత దేవేశు ధర్మే నమో రోగహర్త నమో రాగ రూపే నమో శాశాహ నమో భూప భూపే నమో ధన ధాన్య నమో మన మాన్య నమో రోగ రోగే నమాసంగ జనానే నమో మంత్ర మంత్రం నమో జాంద్ర జాంద్రం నమో ఇష్టే నమో తంత్ర తాంత్రం నమో మంత్ర మంత్రం నమో జాంత్ర జాంత్రం నమో ఇష్టే నమో తంత్ర తాంత్రం సదా సచిదానంద సర్వం ప్రణాసి అనూపే రూపే సమస్త నివాసి సదా సిద్ధదా బుద్ధదా బృద్ధకర్త అదు ఉర్ధర్దంగోకర్త పరం పరం పరమేశ్వరం పురుషాలం సదా సర్వదా సిద్ధదాతయాలం అషేది అపేదీయ నామం కామం సుమాస్తో రాజీ సుమాస్తామం తేరా జోర్జాచరీశం జలేహ తలేహ పీతాభేహ ప్రభు అజూహ దేశ పేశ భుజంగ ప్రయాదిశంభ అగాధ్య అబాధ్య అనందీ స్వరూపే నమో సర్వమాన్య సమాస్తి నదాన్నే నమాస్తోం నరనాథే నమాస్తోం పరమాధే నమాస్తోంగ గంజే నమాస్తోంగ పంజే నమాస్తోంగ కాలే నమాస్తోంగ పాలే నమో సర్వదేశే నమో సర్వపేశే నమో రాజరాజే నమో సహజ సాజే నమో సహసాహే నమో మామాహే నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోగ రోగే నమో శోక శోకే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వీతం
ਨਮੋ ਸਰਵ ਮੰਤਰੰਗ ਨਮੋ ਸਰਵ ਨਮੋ ਸਰਵ ਗਿਆਨੰਗ ਨਮੋ ਪਰਮਤਾਨੰਗ ਨਮੋ ਸਰਵ ਮੰਤਰੰਗ ਨਮੋ ਸਰਵ ਜੰਤਰੰਗ ਨਮੋ ਸਰਵ ਦ੍ਰਿਸ਼ੰਗ ਨਮੋ ਸਰਵ ਕਰੇਸੰਗ ਨਮੋ ਸਰਵ ਗਿਆਰੰਗੇ ਨਮੋ ਸਰਭੰਗੀ ਅਨੰਗੇ ਨਮੋ ਜੀਵ ਜੀਵੰ ਨਮੋ ਬੀਜ ਬੀਜੇ ਅਖਿਜੇ ਅਭਿਜੇ ਸਮਾਧੰਗ ਪ੍ਰਸਿਜੇ ਗਿਰਬਾਲੰਗ ਸਰੂਪੇ ਕੋ ਕਰਮੰਗ ਪ੍ਰਣਾਸੀ ਸਦਾ ਸਰਬਧਾਰ ਦਿਸਦੰਗ ਨਿਵਾਸੀ ਚਰਪਟ ਛੰਦ ਪ੍ਰਸਾਦ ਅੰਮ੍ਰਿਤ ਕਰਮੇ ਅੰਮ੍ਰਿਤ ਧਰਮੇ ਅਖਲ ਜੋਗੇ ਅਜਲ ਭੋਗੇ ਅਜਲ ਰਾਜੇ ਅਡਲ ਸਾਜੇ ਅਖਲ ਧਰਮੰਗ ਲਗ ਕਰਮੰਗ ਸਰਵੰਗ ਦਾਤਾ ਸਰਵੰਗ ਗਿਆਤਾ ਸਰਵੰਗ ਪਾਨੇ ਸਰਵੰਗ ਮਾਨੇ ਸਰਵੰਗ ਪ੍ਰਾਣੰਗ ਸਰਵੰਗ ਦ੍ਰਾਣੰਗ ਸਰਵੰਗ ਭੁਗਤਾ ਸਰਵੰਗ ਜੁਗਤਾ ਸਰਵੰਗ ਦੇਵੰ ਸਰਵੰਗ ਪੇਵੰ ਸਰਵੰਗ ਕਾਲੇ ਸਰਵੰਗ ਪਾਲੇ ਰੂ ਆਲ ਸ਼ਾਂਤ ਦਾ ਪ੍ਰਸਾਦ ਆਦ ਰੂਪ ਅਨਾਦ ਮੂਰਤ ਜੋਨ ਪੁਰਖ ਅਪਾਰੋ ਸਰਵ ਮਾਂਤਰ ਮਾਨ ਦੇਵ ਪੇਵਾਦ ਉਧਾਰੋ ਸਰਵ ਬਾਲਕ ਸਰਵ ਕਾਲਕੋ ਸਰਵ ਗੋਪਨ ਕਾਲੋ ਜਤਰ ਤਤਰ ਬਰਾਜੀ ਅਵਤੂਤ ਰੂਪ ਪ੍ਰਸਾਦ ਨਾਮ ਠਾਮ ਨਾ ਜਾਤ ਜਾਕਰ ਰੂਪ ਰੰਗ ਨਾ ਰੇਖ ਆਦ ਪੁਰਖ ਉਧਾਰ ਮੂਰਤ ਹੈ ਜੋ ਨਾਦ ਸੇਖ ਧਰਮ ਧਾਮ ਸੁ ਪਰਮ ਰਹਿਤ ਭੂਤ ਲੱਖ ਭੇਸ ਰੰਗ ਰਾਗ ਨਾ ਰੰਗ ਜਾ ਕੇ ਜਾਤ ਪਾਤ ਨਾ ਨਾਮ ਗਰਭ ਗੰਜਨ ਦੁਸ਼ਟ ਪੰਜਨ ਮੁਕਤ ਦਾਇਕ ਕਾਮ ਆਪ ਰੂਪ ਅਮੀਗਾ ਨੌਸਵਦ ਏਕ ਪੁਰਖ ਅਵਧੂਤ ਗਰਭ ਗੰਜਨ ਸਰਵ ਪੰਜਨ ਆਦਿ ਰੂਪ ਅਸੂਤ ਅੰਗਹੀਨ ਭੰਗ ਅਨਾਤਮ ਏਕ ਪੁਰਖ ਪਾਰ ਸਰਬ ਲਾਇਕ ਸਰਵ ਕਾਇਕ ਸਰਵ ਗੋਬ੍ਰਤ ਪਾਰ ਸਰਬਗੰਤਾ ਸਰਬਹੰਤਾ ਸਰਬ ਧਿਆਨ ਭੇਖ ਸਰਬ ਸ਼ਾਸਤਰ ਨਾ ਜਾਣੀ ਜੇ ਰੂਪ ਰੰਗ ਹਰ ਵੇਖ ਪਰਮ ਵੇਦ ਪ੍ਰਾਣ ਜਾ ਕਹਿ ਨੇਤ ਭਾਗਤ ਨਿਤ ਕੋਟ ਸਿਮਰਤ ਪ੍ਰਾਣ ਸ਼ਾਸਤਰ ਨਾ ਆਵਈ ਬਹੁ ਚਿਤ ਮਦ ਪਾਰ ਸ਼ਾਂਤ ਦਾ ਪ੍ਰਸਾਦ ਗੁਣਗਨ ਉਧਾਰ ਮਹਿਮਾ ਪਾਰ ਆਸਨ ਭੰਗ ਉਪਮਾਨ ਅੰਗ ਅਨੁਭਵ ਪ੍ਰਕਾਸ਼ ਨਿਸਨ ਅਨਾਸ ਆਜਨ ਬਾਹੁ ਸ਼ਾਨ ਸ਼ਾਨ ਰਾਜਾਨ ਰਾਜ ਭਾਨਨ ਭਾਨ ਦੇਵਾਨ ਦੇਵ ਉਮਾ ਮਹਾਨ ਇੰਦਰਾਨ ਇੰਦਰ ਬਾਲਨ ਬਾਲ ਰੰਕਾਨ ਰੰਕ ਕਾਲਨ ਕਾਲ ਅਨਭੂਤ ਅੰਗ ਆਪਾ ਭੰਗ ਗਰਮਿਤ ਪਾਰ ਗੁਣਗਨ ਉਧਾਰ ਮੁਨਗਨ ਪ੍ਰਣਾਮ ਨਿਰਭੈ ਨੇ ਕਾਮ ਆਤ ਦੁੱਧ ਪ੍ਰਚੰਡ ਮਿਤ ਗਤ ਅਖੰਡ ਲਿਸੈ ਕਰਮ ਦ੍ਰਿਸੈ ਧਰਮ ਸਰਬਾ ਪ੍ਰਣਾਡਿਆ ਆਣ ਦੰਡ ਬਾਡਿਆ ਜਾਜਰੀ ਛੰਦ ਦਗ ਪ੍ਰਸਾਦ ਗੋਬਿੰਦੇ ਮਕੰਦੇ ਉਦਾਰੇ ਅਪਾਰੇ ਹਰਿਅੰਗ ਹਰਿਅੰਗ ਨਿਰਨਾਮੇ ਕਾਮੇ ਭਜੰਗ ਪ੍ਰਿਆਤਿ ਛੰਦ ਚਤੁਰ ਚੱਕਰ ਕਰਤਾ ਚਤੁਰ ਚੱਕਰ ਹਰਤਾ ਚਤੁਰ ਚੱਕਰ ਦਾਨੇ ਚਤੁਰ ਚੱਕਰ ਜਾਨੇ ਚਤੁਰ ਚੱਕਰ ਵਰਤੀ ਚਤੁਰ ਚੱਕਰ ਭਰਤੀ ਚਤੁਰ ਚੱਕਰ ਪਾਲੇ ਚਤੁਰ ਚੱਕਰ ਕਾਲੇ